ప్రచోదయంతం పావమానిం దిక్కళం ఆయుం ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మయ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. నవరాత్రి శక్తి ఉపాసనా కా పర్వ హై. ప్రతి వర్ష మే చార్ నవరాత్రి హోతీ హై. చారో నవరాత్రి కా ప్రారంభ భీ ఋతు పరివర్తన పర్ హోతా హై. ఋతు పరివర్తన సూర్య కీ వార్షిక గతి కే అనుసార్ కారణ హోతా హై. నవరాత్రి కే 9 దిన హోతే హై ఔర్ గ్రహో కీ సంఖ్యా భీ 9 హై. ప్రతికూల చల్ రహే గ్రహో కా అనుకూల బనానే హేతు నవరాత్రి మే 9 గ్రహో కీ విశేష పూజా అర్చనా కీ జాతీ హై. శక్తి కా శక్తి మహాపూజా కే అంతర్గత 9 మహాశక్తియో కీ పూజా 9 దేవీ కే రూప మే హోతీ హై. జో ఇస్ ప్రకార హై. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కుష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టమం కాత్యాయని చ సప్తమం కాలరాత్రి మాగోరీతి అష్టమం నవమ సిద్ధిదాత్రీ చ నవ దుర్గా ప్రకృతా ఉక్తాన్ని తాని నామాని బ్రహ్మణే మహాత్మనా. ఇన్ 9 దేవీయో కీ స్తుతి కర్నే పర్ యే సౌభాగ్య ప్రదాన కర్తీ హై తథా ప్రత్యేక కార్య మే సఫలతా ఏవం పుత్ర సుఖ ప్రాప్త హోతా హై. ఇస్కే లియే విశేష పూజా అర్చనా కీ జాతీ హై. శక్తి పూజా హేతు జరూరీ హై శక్తి సంచయ. ఇస్కే బినా న తో శక్తి పూజా బన్ పడతీ హై న హీ జీవన్ మే సుఫల్ మిల్ పాతే హై. జహాన్ శక్తి సంచయ హోతా హై వహాన్ సుఖ సత్కార్ వ శాంతి కే పుష్ప బరస్తే హై. శక్తి సంచయ కే అభావ మే దుఃఖ తిరస్కార్ వ కల కే కాటే బిఖరే జాతే హై. జో వ్యక్తి శక్తి పూజా కే ఇచ్ఛుక్ హై ఉన్నే శక్తి సంచయ హేతు సాధనా కర్నీ పడతీ హై. మహాశక్తి కీ పూజా హేతు పంచోపచార్ పూజా కీ తయారీ కర్నీ పడతీ హై. పంచోపచార్ పూజా కా క్రమ నిమ్నానుసార్ హై. పహలా శారీరిక శక్తి, దూసరా మానసిక శక్తి, తీసరా భావాత్మక శక్తి, చౌథా ఆర్థిక శక్తి, పాంచవా ఆధ్యాత్మిక శక్తి. ఇన్ పంచోపచార్ శక్తి కే అభావ మే మానవ కు పీడా కీ ప్రతారణా సహనే కే లియే వివశ కర్తా హై. జబ్కి పాంచో శక్తియో కే సంచయ సే వ్యక్తి కీ ప్రసన్నతా సద్గుణీ హోతీ హై వ నిరంతర ఉత్థాన్ కీ ఓర్ బఢతా రహతా హై. నవరాత్రి కే 9 దినో కీ శక్తి పూజా కే రహస్య కు సమజనా ఆవశ్యక హై. క్యోంకి ఇన్ 9 దినో మే అప్నే సంచిత శక్తి సే దేవీ కీ పూజా కర్నీ హోతీ హై. ఇన్ 9 దినో మే అగణిత రహస్య సమాయ హై. ఇన్ రహస్యో కీ సంఖ్యా భీ 9 హై ఔర్ గాయత్రీ మహామంత్ర కే 9 శబ్ద హై. తత్ సవితుల్ వరిణ్యం భర్గు దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇన్హీ 9 శబ్దో కీ మహిమా సే భూర్భువ స్వ కే రూప మే స్థూల సూక్ష్మ ఏవం కారణ ఇన్ తీనో శరీర కీ సభీ శక్తియా జాగ్రత్ హోతీ హై ఔర్ ఇన్హీ కే ఫలస్వరూప్ ఓంకార్ కే పరమ పద కీ ప్రాప్తి హోతీ హై. ఏసా ఉన్హీ కే జీవన్ మే హోతా హై జో అప్నే జీవన్ కే క్షణ క్షణ మే శరీర కే కణ కణ కా సంచయ కర్తే హై. సాథ హీ సత్కర్మో కే రూప్ మే ఇన్కో సంచయ సునియోజన్ కర్ విశ్వవ్యాపి వేద మాతా గాయత్రీ కీ అర్చనా ఏవం జప్ అనుష్ఠాన్ కే మాధ్యమ్ సే కర్తే హై. నవరాత్రి అనుష్ఠాన్ నర్ ఔర్ నారీ సభీ కర్ సక్తే హై. ఉస్మే స్థాన్ ఏవం సంఖ్యా కీ నియమతా రక్తీ జాతీ హై. ఇస్మే సత్కర్తా ఔర్ అనుశాసన్ కే కారణ్ ప్రచండ శక్తి ఉత్పన్న హోతీ హై. యది ఇస్మే చుస్తీ పూర్తి కీ వ్యవస్థా ఔర్ తత్పరతా బర్తీ జాయేగీ తో కై గుణా లాభ ప్రాప్త హోగా. అనుష్ఠాన్ కే సామాన్య జప్ ప్రక్రియా కు అధిక కఠోర్ ఔర్ కణబద్ధ కర్ దియా జాతా హై అతః ఉస్కీ సుఖ